0: విద్వాన్ ద్వారం సత్యనారాయణరావు అండ్ లయా ఎక్స్పొనెంట్ విద్వాన్ ఆకెళ్ల మల్లికార్జున శర్మ. హీ ఈజ్ ఏ ఎంఏ మ్యూజిక్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్, వేర్ హీ ఈజ్ కరెంట్లీ పర్సూయింగ్ హిస్ PhD ఇన్ మ్యూజిక్. ఈక్వలీ అడెప్ట్ ఎట్ కర్ణాటిక్ వోకల్ కాన్సర్ట్స్ అండ్ నామ సంకీర్తనాస్, హీ పర్ఫార్మ్స్ ఎట్ మేజర్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. As a dedicated teacher, he has trained many students to concert level. He also volunteers with Sampradaya, a non-profit organization promoting fine arts.
1: Shri J. Shri Ram apne gayan ka aarambh Valaji Peta Venkatramana Bhagavatar ki ek kriti se kar rahe hain jo raag Lalita tatha Adi Taal mein nibadh hai.
0: Shri J. Shri Ram begins his vocal recital with a composition of వాలాజీపేట వెంకటరమణ భాగవతార్ ఇన్ ద రాగ్ లలిత సెట్ టు ఆదితాల్.